ఒక్కరు ములాన్ని కిరీర తల్లి మగతులా హరిభరా అనుపడు వల్ పకిడి వంగి వల్ పకిడి మగ్గడులు పెరా కొత్తిమీర కేవుడా సుహాసి కేవుడా ఉత్సాహం గావు ముట్టు వరుసగానే గావు ముట్టు